ఆనందకంద భగవానికి శ్రీ కౌశల్యానందన భగవానికి శ్రీ దశరథ నందన భగవానికి శ్రీ కైకేయీ నందన భగవానికి శ్రీ సుమిత్రానందన భగవానికి శ్రీ చారో భయ్యన్కి శ్రీ హనుమాన్జీ మహారాజ్కి శ్రీ రామజన్మ భూమికి శ్రీ కృష్ణ జన్మ భూమికి శ్రీ కాశీ విశ్వనాథ్కి శ్రీ అయోధ్యాధామికి శ్రీ సరియూ మహారాణికి జగద్గురుస్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజ్కి స్వామి శ్రీ తులసీదాస్ జీ మహారాజ్ కే సమస్త పూర్వాచార్యో కే సర్వసంత వైష్ణవ భగవాన్ కే సత్య సనాతన ధర్మ కే